ఫిల్మిలో డిగ్రీమినా కసత ఆశా భోస్లే కిషోర్ కుమార్ తాంగ్ టొప్పా గున్నిసాల్ కానీ ఈ లు భోస్ అనసత్ రామ్ బలరామ్ ఫిల్మ్ నే లూత్సోమ్కన్ ఆనంద్ బక్షి యాంగ్ లు యాంగ్ శ్రీకన్ లక్ష్మీకాంత్ ప్యారేలాల్.